0: సగమధని సా
1: సనిధమగత
0: నిసగమధని
1: నిధమగతని
0: దని సగమధ
1: ధమగతని ధ
0: మదని సగమ
1: గదని ధని సా
0: గదని ధని సా గదని